0: అష్టపది సిమరో సిమర సిమర సుఖ పావో సిమరో జాసిబ్ సంబర్ ఏక
1: నామ జపత గణత అనేక
0: వేద ప్రాణ సిమర సిద్ధ అఖర
1: ఇన్నే రామ నామ ఏక అఖర
0: ఇన్కా ఏక జిస్ జీ బసావే
1: తాకి మహిమా గనీ నా ఆవే
0: తాకి ఏక దర్శ తుహారో
1: నానక ఉన్ సంగ మోహి ఉదారో
0: సుఖ మనే సుఖ అమృత ప్రభ నామ
1: భక్త జనా కే మన బసరా
0: प्रभ का सिमरन सबते प्रभ का सिमरन सबते ऊंचा
1: प्रभ का सिमरन
0: प्रभ का सिमरन त्रिसरा बुझे
1: प्रभ का सिमरन सब कुछ सूझे
0: प्रभ का सिमरन नाही जम त्रासा
1: प्रभ का सिमरन पूरन आसा
0: प्रभ का सिमरन मन की मल जाए
1: अमृत नाम।

0: సంతకానిందక మహా అతతాయి
1: సంతకానిందక అంటికన్నపాయి
0: సంతకానిందక మహా హతయారా
1: సంతకానిందక పరమేశ్వర మారా
0: సంతకానిందక